మనోవ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః.